0: రంగా ఉండండి, మీరు ఎవరెస్ట్.
1: ఆవాజ్ పశ్చిమ నేపాల్ కు ఆవాజ్, ఆవాజ్ హింద్ కు ఆవాజ్. యో హో రేడియో మధ్య పశ్చిమ FM 91.4 మెగాహెర్ట్జ్.